ఎంధా తిరగడ తిరగడ కథా ఎంధా జుమకు జుమకు జన జుమకు జన జుమకు జుమకు దింధా దింధ ఆ జుమకు జుమకు దింధా ఇందా పడరిగ

0: తొందరగడతా కదా
1: గరిజం
0: పరిగడతా
1: పరని
0: పరిగడతాయి
2: తగ మగ గ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ మ